0: ధర్మికయాల్ కుశనన్న నామవం
1: ఎకుశయాల్ ధర్మికయాల్ కుశనన్న నామవం
0: ఓం విధిపూర్వకం జాదా విధికర్మవం చేదు
1: విధిపూర్వకం జాదా విధికర్మవం చేదు
0: ఉపనిచ్చు విద్యగాల్ అఖిలం వశమాకి
1: ఆయన
0: విద్యగా అఖిలం వశమాకి